ఉంటని గుణవాలు, పెద్ద తమై తాపికమై ఉంటని గుణవాలు, పిలిపిలి నవశివంద పిలిపినవా, వనబంబర మనసుల ప్రియమాయనవా, పిలిపిలి నవశివంద పిలిపినవా, వనబంబర మనసుల ప్రియమాయనవా. శిథిల గంగా గలబసి